లోబు ద మేదాన్న ఖబర్ సమయంలో పాకిస్తాన్ ఖిలాఫ్ త్రి వన్డే మ్యాచ్ను సిరీస్ లో బౌలుల పారద ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ లో బాడి సాంబాత రరిసిదిలిది జరాయు తర్మఖ పిసిబి చార్వాకు పైర్పోర్ట్ ద మిల్మ టీమ్ హర్కలే కడిది మిల్మ టీమ్ బనన్ ఆరామ్ కబులు నపస్ సబా ప్రాక్టీస్ సెషన్ కి బర్ఖాఖ్లి ద్వారా టీమును తర్మ్యాన్